ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ అన్నమాచార్య కీర్తన సంగ్ బై ప్రియా సిస్టర్స్. ఇట్ ఈస్ జగడపు చనవుల జాజరా. లెట్ అస్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ అన్నమాచార్య కీర్తన.